ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఖేలో ఇండియా డైలాగ్నుద్దేశించి ప్రసంగిస్తారు. భారతీయ రైల్వే వ్యవస్థ అధిక రద్దీ కలిగిన రైల్వే మార్గాలన్నింటినీ 4 లేన్లుగా మార్చే దిశగా అడుగులు వేస్తోందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. మధ్య నేపాల్ను నిన్న భారీ ఆకస్మిక వరద ముంచెత్తడంతో దాదాపు 160 మంది ప్రాణాలు కోల్పోయారు. బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కేరళ, దేశ ఈశాన్య ప్రాంతాల్లో ఈరోజు రేపు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఖేలో ఇండియా డైలాగ్నుద్దేశించి ప్రసంగిస్తారు. జాతీయ క్రీడా దినోత్సవం 2026 వేడుకల్లో భాగంగా మేరా యువ భారత్ ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ప్రతి జిల్లాలో 2 కళాశాలల్లో యువత భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇది క్రీడలు, యువ నాయకత్వం, ప్రజల బాధ్యత, స్వచ్ఛంద సేవ, ఫిట్నెస్, దేశ నిర్మాణాన్ని ఒకే వేదికపైకి తీసుకొస్తుంది. భారతదేశ యువజన క్రీడా వ్యవస్థపై సాగుతున్న చర్చల్లో వారి ఆలోచనలు, దృక్పథాలు భాగమయ్యేలా ఇది తోడ్పడుతుంది. క్రీడలపై ఆసక్తి ఉన్న యువతకు ప్రముఖ అథ్లెట్లు, పతక విజేతలకు మధ్య ప్రత్యక్ష సంభాషణ జరగడం విశేషం. ఇందులో పాల్గొనే యువత తమ సొంత ఆలోచనలు, దృక్పథాలు, ఆకాంక్షలను వ్యక్తపరచడానికి యువ సంవాద్ ఈ కార్యక్రమంలో ప్రధానాంశంగా ఉంటుంది. క్రీడలు, ఒలింపిక్ ఆకాంక్షలు, యువ నాయకత్వం, వికసిత్ భారత్, నషాముక్త్ యువ అనే 5 ప్రధాన ఇతివృత్తాల చుట్టూ ఈ చర్చా వేదిక రూపుదిద్దుకుంది. భారతీయ రైల్వే వ్యవస్థ అధిక రద్దీ కలిగిన రైల్వే మార్గాలన్నింటినీ 4 లేన్లుగా మార్చే దిశగా అడుగులు వేస్తోందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దేశంలోని మొత్తం రైల్వే ట్రాఫిక్లో దాదాపు 11,000 కిలోమీటర్ల పరిధిలోని 7 అధిక రద్దీ మార్గాలున్నాయని ఆయన తెలిపారు. ఢిల్లీ హౌరా, హౌరా చెన్నై, చెన్నై ముంబై, ముంబై ఢిల్లీ, ఢిల్లీ చెన్నై, ముంబై హౌరా, ఢిల్లీ గౌహతి అనేవి ఆ 7 రద్దీ మార్గాలు. ఈ మార్గాలు మొత్తం రైల్వే నెట్వర్క్లో 16% విస్తీర్ణాన్ని కలిగి ఉండగా సుమారు 41% రైల్వే ట్రాఫిక్ను నిర్వహిస్తున్నాయని మంత్రి వెల్లడించారు. ఇది నెట్వర్క్ అంతటా మరింత సామర్థ్యాన్ని పెంపొందించడానికి, ప్రయాణికుల సరుకు రవాణా భవిష్యత్ వృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందని ఆయన తెలిపారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి న్యూఢిల్లీలో ఉన్నత విద్యాశాఖ, అలాగే పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. గతంలో జారీ చేసిన ఆదేశాల పురోగతిని సమీక్షించడానికి, కొనసాగుతున్న కార్యక్రమాల అమలును ఈ సమావేశంలో సమీక్షించారు. ప్రతి స్థాయిలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంపై నిరంతరం దృష్టి సారిస్తూ పనులను సకాలంలో పూర్తి చేయడం, సమర్థవంతమైన పర్యవేక్షణ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రహ్లాద్ జోషి అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గుజరాత్లో పర్యటిస్తారు. అమ్రేలీ జిల్లాలోని హెత్ని హవేలీ సరస్సును ప్రారంభిస్తారు. గుజరాత్ విద్యాపీఠం 72వ స్నాతకోత్సవానికి హాజరవుతారు. అహ్మదాబాద్లో జరగనున్న ఒలింపిక్స్, కామన్వెల్త్ క్రీడల ఏర్పాట్లపై సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. థాల్తేజ్లో ఆర్వీ పటేల్ ఫార్మినోవా అవార్డ్స్ 2026 కార్యక్రమం

కార్యక్రమానికి హోంమంత్రి హాజరవుతారు. కేంద్ర నైపుణ్యాభివృద్ది శాఖ మంత్రి జయంత్ సింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమాపేశమయ్యారు. ఈ సందర్బంగా నైపుణ్య పోటీలు, ఫలితాల ఆధారిత ఆర్థిక సహాయం, వ్యవసాయంతో సహా పలు అంశాలపై ప్రధానమంత్రితో జయంత్ సింగ్ చర్చించారు. సమస్యల పరిష్కారాలు, విధానపరమైన అంశాలపై సృజనాత్మకంగా ఆలోచించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించినట్టు సామాజిక మాధ్యమ వేదికగా జయంత్ సింగ్ తెలియజేశారు. నేపాల్లో నిన్న మధ్య నేపాల్ను భారీ ఆకస్మిక వరద ముంచెత్తడంతో దాదాపు 160 మంది ప్రాణాలు కోల్పోయారు. 133 మంది భారతీయులతో సహా 750 మందికి పైగా ఆచూకీ గల్లంతైంది. టిబెట్లో ఉద్భవించిన ఈ వరద అనేక పట్టణాలు, గ్రామాలను ధ్వంసం చేసింది. టిబెట్ ప్రాంతంలో ఉదయం 8:37 భూకంపం సంభవించిందని, ఆ తర్వాత 3 నిమిషాలకే ఆకస్మిక వరదలు సంభవించాయని నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ తెలిపారు. భూ ప్రకంపనల కారణంగా హిమానీ నదం కరిగిపోయి ఈ వరదలకు కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు. నేపాల్ టిబెట్ సరిహద్దు వెంబడి ఉన్న లేండే నది ఉప్పొంగడం, కొండ చర్యలు విరిగిపడ్డం వల్ల రసువా జిల్లాలోని సరిహద్దు పట్టణమైన తిమురేలో బేటే కోషి మీదుగా ఈ భారీ వరద త్రిశూలి నదిలోకి ప్రవేశించినట్టు నేపాల్ జాతీయ విపత్తు రక్షణ సహాయ నిర్వహణ సంస్థ తెలిపింది. రాజధాని కఠ్మండు నుండి దాదాపు 200 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న నవాకోట్, చిత్రవన్, గోర్ఖా, తనాహు, నవల్ పరాసి వంటి ఇతర జిల్లాలకు నదీ ప్రవాహం వ్యాపించింది. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల జరిగిన ప్రాణ ఆస్తి నష్టం సంభవించడం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, నేపాల్ అధ్యకులు రామచంద్ర పౌడెల్ ఆ దేశ ప్రజలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విపత్తు ప్రభావిత బాధితుల కోసం నేపాల్ ప్రభుత్వం చేపట్టే సహాయ రక్షణ చర్యలకు భారత్ మద్దతిచ్చేందుకు సిద్దంగా ఉందని ముర్ము పేర్కొన్నారు. ఈ ఆకస్మిక వరదల పట్ల ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. నేపాల్లో వరదల కారణంగా సంభవించిన ప్రాణ నష్టంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశ ప్రధాని బాలేంద్ర షాతో ఫోన్లో మాట్లాడి తమ సంతాపం తెలిపారు. ఈ కష్టకాలంలో భారత ప్రజలు నేపాల్ ప్రజలకు సంఘీభావంగా నిలుస్తారని పేర్కొన్నారు. నేపాల్కు సాధ్యమైన అన్ని మానవతా సహాయాలు అందించడానికి భారత్ సిద్దంగా ఉందని తెలిపారు. సహాయ రక్షణ చర్యలపై భారత్ నిరంతరం సమన్వయం చేసుకుంటోందని ప్రధానమంత్రి వెల్లడించారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదలు, గండక్ నదిలో నీటిమట్టం అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉన్నందున బీహార్ ప్రభుత్వం వరదల ముందస్తు సన్నద్దతను ముమ్మరం చేసింది. రాష్ట్రంలోని 6 జిల్లాలు పశ్చిమ చంపారణ్, తూర్పు చంపారణ్, గోపాల్గంజ్, సరన్, ముజఫర్పూర్, వైశాలీల్లో గండక్ నదీ పరివాహక ప్రాంతంపై ప్రత్యేక నిఘా ఉంచారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సీతామడి, షయోహర్, ఇతర జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. పశ్చిమ చంపారణ్లోని బగాహా, వైశాలి జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను వీలైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా అధికారులు సూచించారు. గండక్ నదిలో నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున గోపాల్గంజ్, బెటియాలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, దేశ ఈశాన్య ప్రాంతాల్లో ఈరోజు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణ ఉత్తరప్రదేశ్, వాయువ్య మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ నరేష్ యాదవ్ తెలిపారు. అంతేకాకుండా రానున్న 2 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మహిళా సాధికారత కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీకి కేవలం ఒక ఎన్నికల నినాదం మాత్రమేనని బీజేపీ విమర్శించింది. న్యూఢిల్లీలో జరిగిన పత్రికా సమావేశంలో బీజేపీ నాయకురాలు బాన్సురీ స్వరాజ్ మాట్లాడుతూ, మహిళా సాధికారత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం లోక్సభలో నారీశక్తి వందన అధినియంను ప్రవేశపెట్టిందన్నారు. కాంగ్రెస్ ఈ చట్టాన్ని వ్యతిరేకించి

0: సభలో దాని ఆమోదాన్ని అడ్డుకుందని ఆమె ఆరోపించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఖేలో ఇండియా డైలాగ్ ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. భారతీయ రైల్వే వ్యవస్థ అధిక రద్దీ కలిగిన రైల్వే మార్గాలన్నింటినీ 4 లేన్లుగా మార్చే దిశగా అడుగులు వేస్తోందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. మధ్య నేపాల్ ను నిన్న భారీ ఆకస్మిక వరదలు ముంచెత్తడంతో దాదాపు 160 మంది ప్రాణాలు కోల్పోయారు. బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కేరళ, దేశ ఈశాన్య ప్రాంతాల్లో ఈరోజు రేపు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: నేరం 7:15 ఆకాశవాణి 100.1 MHz FM గోల్డில் இப்போது ரசிக்கலாம் திரையிசை. முதலில் கோவில் திரைப்படத்திற்காக கார்த்திக் மகதி பாடியுள்ள பாடல்.

శుభోదయం శ్రోతలకు నమస్కారం. మల్లెపూదండ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మల్లెపూదండలో సామాజిక సంస్కరణల్లో వేమన శతకం అంశంపై శ్రీ పానగల బాబుగారి ప్రసంగం, ఇంకా పాటలు ప్రసారమవుతాయి. ముందుగా నిత్య సంతోషిని ఆలపించిన శారదాస్తుతి విందాము. సాహిత్యం సామవేదం షణ్ముఖ శర్మ.

శ్రోతలకు ముఖ్య గమనిక. మన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలనుద్దేశించి వారి మనసులో మాట మన్ కీ బాత్ కార్యక్రమం వచ్చే ఆదివారం అనగా ఆగస్టు 30వ తేదీ ఉదయం 11 గంటలకు ఆకాశవాణి అన్ని కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. అనంతరం తమిళ అనువాదం తమిళనాడు పుదుచ్చేరి ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. తిరిగి అదే

0: తేలికైన ఆటవెలది పద్యాలలో తేటతేట తెలుగు మాటల్లో సముద్రమంత లోతైన వేదాంత సారాన్ని ఆకాశమంత విశాలమైన సంఘ సంస్కరణా భావాన్ని పొందుపరచి ఆబాల వృద్ధులకు నీతిబోధ చేసిన మహాయోగి మన వేమన్న. కార్యక్రమంలో ఇప్పుడు విందాము సామాజిక సంస్కరణల్లో వేమన శతకం అంశంపై శ్రీ పానగల బాబుగారి ప్రసంగం.
1: సామాజిక సంస్కరణలో వేమన శతకం. సామాజిక చైతన్యాన్ని రేకెత్తించి సామాజిక జీవితాన్ని అధ్యయనం చేసి సమాజ గర్భంలోకి చొచ్చుకుపోయి సామాజిక స్వరూపాన్ని బొమ్మ కట్టించిన తొలి తెలుగు కవి వేమన. వేమన మహాకవి మాత్రమే కాదు, ప్రజాకవి, తిరుగుబాటు కవి, లోకకవి కూడా. వేమన తాత్వికుడు, సత్యవాది, సహజ ప్రజాకవి, సంఘ సంస్కరణాభిలాషి, మూఢ అంధ విశ్వాస భంజకుడు, ప్రజల భాషలో ప్రజల కొరకు వేదాంతము చెప్పి తరువాతి సంస్కర్తలకు మార్గదర్శకుడయ్యాడు. తెలుగు కవితను సామాన్య ప్రజల నాలుకలపై నర్తింపచేసినాడు. ఒక్క వేమన పద్యమైనా రాని ఆంధ్రుడు లేడంటే అతిశయోక్తి కాదేమో. వేమన సమకాలీన సమాజాన్ని అధ్యయనం చేసి నిండైన తెలుగు నానుడులతో కవితను ఆవిష్కరించిన మహాకవి. సామాన్య ప్రజల అనుభూతులను, భావములను, ఆవేదనలను వారు మాట్లాడు భాషలోనే వారికి ఆనందం, ఉత్సాహం కలిగే విధంగా సందేశమిచ్చి సన్మార్గంలో నడిచే విధంగా వ్రాసిన కవిత్వం ప్రజాకవిత్వం. అలాంటి కవిత్వాన్ని సృష్టించిన కవి ప్రజాకవి. వేమన సామాన్య ప్రజలలో తాదాత్మ్యము పొంది వారిలో ఒకడై జీవితాదర్శాలకు నిబద్ధుడై తనను తాను అర్పించుకున్న వ్యక్తి. సమాజములోని వంచనకు, అర్థము లేని కర్మకాండకు వ్యతిరేకముగా నిలబడి కవిత్వము చెప్పినవాడు వేమన. తెలుగుదేశములో ప్రజల జీవితముతో పెనవేసుకుపోయిన వ్యవహారిక భాషను, తెలుగు నుడికారమును, పలుకబడులను, సామెతలను, సజీవ భాషను అచ్చమైన దేశవాలి ఆటవలది ఛందస్సులో వ్రాశాడు. సరళమైన ఈ పద్యాలు అలవోకగా తెలుగువారి నాలుకలపై నాట్యం చేశాయి. సుగుణవంతురాలు సుదతి అయి ఉండిన బుద్ధిమంతులగుచ్చు పుత్రులొప్ప స్వర్గమేటికయ్య సంసారికింకను విశ్వధావిరామ వినురవేమ. మంచి గుణవంతురాలు భార్యగా ఉండి కుమారులు చెప్పిన మాట వినే బుద్ధిమంతులుగా ఉంటే ఆ కుటుంబం స్వర్గంతో సమానం, వేరే స్వర్గం అవసరం లేదు అని చెబుతున్నాడు వేమన. అల్పుడెప్పుడు పల్కు ఆడంబరముగాను సజ్జనుండు పల్కు చల్లగాను కంచు మోగునట్లు కనకంబు మోగున విశ్వధావిరామ వినురవేమ. నిండుకుండ తొనకదు అంటారు, కానీ సగం తెలిసిన అల్పుడు ఆడంబరంగా మాట్లాడతాడు, మంచివాడు ఎప్పుడూ చల్లగా మాట్లాడతాడు. కంచు గణగణ మోగుతుంది, దానికైనా విలువైన బంగారం మాత్రం మోగదు కదా అనే ఒక సహజమైన గుణాన్ని అల్పుడుతో మంచివాడితో పోల్చి చెప్పడం విశేషం. వేమన మొదటి రెండు పాదాల్లో ఒక విషయాన్నో, ఒక సమస్యనో, ఒక దురాచారాన్నో చెప్పి మూడవ పాదంలో గొడ్డలి పెట్టులాంటి చురకలాంటి మాటతో దాన్ని ఖండిస్తాడు. ఆ ఉపమానం కూడా చాలా సహజంగా ప్రజలకు సులభంగా అర్థం కావడం వల్లనే ఇవి ప్రజలకు చేరువైనాయి. మొదటి పాదంలో అల్పుడెప్పుడు పల్కు ఆడంబరముగాను అని లోకంలో ఉన్న కొందరు వ్యక్తుల స్వభావాన్ని చెబుతాడు. రెండవ పాదంలో సజ్జనుండు పల్కు చల్లగాను అని చెప్పి మూడవ పాదంలో కంచు మోగునట్లు కనకంబు మోగున అనడం వేమనకే సాధ్యం. వేమన ఒక గొప్ప మనశాస్త్రవేత్తలాగా మనకు కనిపిస్తాడు. చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైనా అది కొదవు కాదు, విత్తనంబు మర్రి వృక్షంబు నకునెంత విశ్వధావిరామ వినురవేమ. మంచి మనస్తో చేసిన పుణ్యం కొంచెమైనా గొప్పదే, మర్రి విత్తం చిన్నదైనా దాని నుంచి పుట్టిన చెట్టు ఒక మహావృక్షం అవుతుంది కదా. కాబట్టి

మనం చేసే సహాయం చిన్నదైనా దాని ఫలితం మాత్రం గొప్పది అని ఒక అనంతమైన భావాన్ని మనకు వివరించి చెబుతున్నాడు వేమన. లోకం యొక్క తీరును ఈ పద్యంలో ఇలా వివరిస్తాడు. తప్పులెన్నువారు తండోపతండంబు ఉర్విజనులకెల్ల నుండు తప్పు, తప్పులెన్నువారు తమ తెప్పులెరుగరు విశ్వధాభిరామ వినురవేమ. అంటే ఈ లోకంలో తప్పులు చేయని మనిషే లేడు, అయినా ఇతరుల తప్పులను వేలెత్తి చూపిస్తారు కానీ వారు తమ తప్పుల్ని గుర్తించరు అనే సత్యాన్ని వాస్తవాన్ని కళ్ళకు కట్టినట్టు చెప్పి ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోమని హితవు చెబుతాడు వేమన. ఇలాంటి సాంఘిక విషయాలు ప్రజల నాల్కలపై శాశ్వతంగా నిలిచిపోయాయి. సామాన్య ప్రజలకు ఇవి వేదాలులాగా వారి హృదయంలో శాశ్వత స్థానాన్ని ఏర్పరచుకున్నాయి. ఆత్మశుద్ధి లేని ఆచార మదియేల, భాండశుద్ధి లేని పాకమేళ, చిత్తశుద్ధి లేని శివపూజలేలరా విశ్వదాభిరామ వినురవేమ. శుభ్రం చేయని పాత్రలో వంట చేస్తే దాన్ని మనం తినలేం, దానివలన ప్రయోజనం లేదు. ఆత్మశుద్ధి లేకుండా చేసే ఆచారాలు పూజలు కూడా వ్యర్థమే. ముందు మన మనసులో ఉండే చెడు భావాల్ని తొలగించాలి అని మన మనసును మనమే చూసుకునే విధంగా ఆలోచింపచేస్తాడు వేమన. అంతరంగమునందు అపరాధములు చేసి మంచివాణి వలనే మనుజుడుండు, ఇతరులెరుగకున్న ఈశ్వరుండెరుగడా విశ్వదాభిరామ వినురవేమ. లోపల తప్పులు చేసి పైకి మాత్రం చాలా మంచివాడిగా పెద్ద మనిషిగా సమాజంలో చలామణి అవ్వచ్చు, ఇతరులు ఎవరికి తెలియడంత మాత్రాన పైనున్న భగవంతుడికి తెలియదా అని వేదాంతపరమైన తాత్వికమైన విషయాన్ని చాలా సరళంగా వివరించి చెప్పడం వేమనకే సాధ్యమవుతుంది. కాలం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు. ఎంతటి వారికైనా మనది కాని కాలం వచ్చినప్పుడు అనుకువగా ఉండాలి, ఎంతటి కష్టాన్నైనా భరించాలి, ఓపిక పట్టాలి అనే విషయాన్ని చాలా చక్కగా వివరిస్తాడు వేమన. ఇమ్ముదప్పిన వేళ నిమ్మెలన్నీయు మాని కాలమొక్కరీతి గడపవలయు, విజయుడిమ్ముడప్పి విరటుని గొలవడా విశ్వధావిరామ వినురవేమ. కాలం అనుకూలంగా లేనప్పుడు అర్జునుడు అంతటి మహావీరుడు సామంతరాజైన విరాటరాజుని కొలిచాడు కదా, మనం కూడా మనకు కాలం అనుకూలంగా లేనప్పుడు ఓపిక పట్టాలి అని తన అనుభవాన్ని చెబుతున్నాడు వేమన. ధనము గూడబెట్టి దానంబు చేయక తాను దినక లెస్స దాచుకొనును, తేనె టీగ కూర్చి తెరువరికి యదా విశ్వదాభిరామ వినురవేమ. ధనం యొక్క పరమ ప్రయోజనం దానం, మంచి పనికి దానిని వినియోగించడం. కానీ లోభి మాత్రం తాను తినడు, ఇతరులకి దానం ఇవ్వడు, ఇలా దాచి దాచి చివరికి దొంగల పాలవుతుంది. తేనె టీగ తేనెను చేర్చుతుంది, చివరికి దారిలో పోయేవారు ఎవరో ఒకరు దానిని తీసుకెళ్ళిపోతారు. ఇక్కడ వేమన మనల్ని హెచ్చరిస్తున్నాడు, ధనం సంపాదించడం గొప్ప కాదు, దాన్ని లేని వారికి దానం చేయాలి, దాన్ని మంచి పనులకు ఉపయోగించాలి. ఈరోజు మనం ధనాన్ని మంచి పనులకు ఉపయోగించకపోతే తరువాత అది చెడ్డవారి చేతిలో చిక్కి చెడు పనులకు దుర్వినియోగం చేస్తారు. ధనాన్ని సద్వినియోగం చేయాలి, దాన ధర్మం చేయాలి అని మనకు హితవు పలుకుతున్నాడు. వేషభాషలిరిగి కాసాయ వస్త్రముల్ కట్టగానే ముక్తి కలుగబోదు, తలలు బోడులైన తలపులు బోడులా విశ్వదాభిరామ వినురవేమ. తలగుండు కుట్టి కాషాయ వస్త్రాలు ధరించి వేషం వేసుకున్నంత మాత్రాన మోక్షం రాదు. తలలు బోడులైతే ఏం ప్రయోజనం? కోరికలు ఆశలు నశించాలి, అప్పుడే కదా మోక్షం లభిస్తుంది అని కపట వేషధారులను చురక అంటిస్తున్నాడు. ఈ విధంగా వేమన సమాజంలో ఉన్న ప్రతి మూఢచారంపైన, ప్రతి సాంఘిక దురాచారంపైన తనదైన శైలిలో ప్రజల భాషలోనే ప్రజల సమస్యలను ఆటవెలిది పద్యాల్లో మనకందించిన ప్రజాకవి అయినాడు. రాజుల ప్రాపకం కోసమో, మణుల మాన్యాల కోసమో, గండ పెండారాల కోసమో ఆయన రచనలు చేయలేదు, సామాన్యుల కోసం రచనలు చేశాడు. సమాజంలో ఉన్న అవినీతి, మూఢనమ్మకాలు, దురాచారాలు, మోసాలు, ఛాందసవాదం, అజ్ఞానం ఇవన్నీ చూసి చెలించి ప్రజల బాధలను తన బాధలుగా భావించి తనలో తాను సంఘర్షించి ఈ సమాజాన్ని సునిశ్చితంగా పరిశీలించి చాలా సూక్ష్మమైన విషయాలను కూడా ఆకలింపు చేసుకొని మంచి పదజాలంతో నుడికారంతో
ఒక్కసారి వినగానే మన హృదయాలకు హత్తుకొని

0: గుండెల్లో శాశ్వతంగా నిలిచే పద్యాలవి. ఆయన చమత్కరించిన తీరు పండితులను కూడా ఆశ్చర్యపరుస్తుంది. వేమన కాలం, వేమన భావజాలం, వేమన పద్యాలు తెలుగు సమాజానికి సరికొత్త సూర్యోదయం వంటివి. అందుకే మహాకవి శ్రీశ్రీ అంటారు, తెలుగులో ముగ్గురే మహాకవులు. వారు ఆది కాలంలో తిక్కన, మధ్యయుగాలలో వేమన, ఆధునిక కాలంలో గురుజాడ అని వేమనను తెలుగు సాహిత్యంలో అగ్రగణ్యుడిగా నిలిపాడు శ్రీశ్రీ. వేమన కావ్యాలు, ప్రబంధాలు వ్రాయలేదు, సమాజాన్ని సంస్కరించే పనికి పూనుకున్నాడు. సాహిత్యం యొక్క ప్రయోజనం సమాజాన్ని ఉద్ధరించడం, ప్రజలను చైతన్యపరచడం. వేమన ప్రతి పద్యంలో ఈ సామాజిక సంస్కరణ అనేది కనిపిస్తుంది. వేమన తమిళ కవి తిరువళ్ళువర్లాగా కనిపిస్తాడు. ప్రతి వేమన పద్యం తెలుగువారికి వేదం వంటిదే. గ్రీకు సాహిత్యంలో లూషియస్, చైనా కన్ఫ్యూషియస్, ఒక సోక్రటీస్, బుద్ధుడు, వర్ధమాన మహావీరుడు, కన్నడ సాహిత్యంలో సర్వజ్ఞుడు, ఉత్తర భారతదేశంలో కబీర్, బెంగాల్లో చైతన్యప్రభు, అల్లమప్రభు, సిక్కు గురువు గురునానక్, రామదాసు లాంటి సామాజిక విప్లవ కవులలాగా, ఒక సంఘ సంస్కర్తలాగా మన తెలుగు సాహిత్యంలో వేగుచుక్కగా ప్రకాశిస్తాడు వేమన. ఆ రోజుల్లో ఇలాంటి రచనలు చేసే ధైర్యం, సాహసం ఎవరూ చేయలేదు. పాడైన సమాజాన్ని సరిచేసిన ఒక సామాజిక వైద్యుడు, లౌకికవాది, హేతువాది, సామ్యవాది వేమన. తెలుగువారే కాక పాశ్చాత్యులైన సిపే బ్రౌన్, జేఏ దుబాయ్, ఆర్ఎం మ్యాక్డొనాల్డ్ వేమన పద్యాలను విని ఆంగ్లంలోకి అనువాదం చేసి ఈ ప్రపంచానికి పరిచయం చేశారంటే వేమన పద్యాల యొక్క గొప్పతనం ఎలాంటిదో చెప్పవచ్చు. వేమన మనం పరిశీలించే కొద్దీ ఇంకా పెరిగిపోతూనే ఉన్నాడు. ఆయన తెలుసుకోని తత్వం లేదు, ఆయన ప్రయోగం చేయని సాధన లేదు, ఆయనే ఒక పెద్ద ప్రయోగశాల. ప్రతి సత్యాన్ని శోధించి, తర్కించి, ఆలోచన చేత, అనుభవం చేత అన్వేషిస్తూ పరిణామం చెందుతూ పరిపక్వతను సాధించాడు. మధ్యయుగ భారతదేశ తత్వశాస్త్ర విశ్వ విజ్ఞాన భాండాగారంలా ఆయన మనకు కనిపిస్తాడు. వేమనను ప్రారంభించటం సులభం, కానీ ముగించటం కష్టం. ఎందుకంటే వేమన వాదానికి ముగింపు లేదు. వేమన వాదం ఈ సమాజాన్ని పునరుజ్జీవింపచేసింది. వేమన లేవనెత్తిన అన్ని అంశాలు తరువాత సామాజిక ఉద్యమాలుగా నడిచాయి, తాత్విక ఉద్యమాలుగా సాగాయి, ఎందరినో నడిపించాయి. సాహిత్యానికి ఒక ఉన్నత గౌరవాన్ని తెచ్చి ఒక ప్రవాహంగా, ఒక ప్రజ్వలంగా, ఒక ఉద్యమంగా సాగిన వేమన తెలుగువారికి, తెలుగు సాహిత్యానికి విశ్వదాభిరామ వినురవేమ అనేది ఒక మకుటమే.
1: మనం ఇంతవరకు సామాజిక సంస్కరణల్లో వేమన శతకం అంశం గురించి శ్రీ పానగల బాబుగారి ప్రసంగం విన్నాము. ఇప్పుడు విందాము చంద్రహారం చిత్రం కోసం ఘంటసాల బృందంతో కలిసి పాడిన పాట సాహిత్యం పింగళి.

భయంకరమైన కుష్టు వ్యాధిని సమూలంగా అంతమొందించేందుకు 1983వ సంవత్సరంలో జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ఈ కార్యక్రమం ద్వారా ఈ వ్యాధిని నివారించేందుకు, తొలి దశలో గుర్తించేందుకు, అలాగే వ్యాధిగ్రస్తులకు అవసరమైన మల్టీ డ్రగ్ థెరపీ, శస్త్రచికిత్స సదుపాయాలను ఉచితంగా సేవలు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల ద్వారా అందజేయడం జరుగుతుంది. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాల వల్ల 2009 తర్వాత దేశంలో ఈ వ్యాధి పీడితుల సంఖ్య అత్యంత కనిష్ట స్థాయికి చేరుకుంది. ఈ కార్యక్రమం గురించిన పూర్తి వివరాలకు సంబంధిత ప్రభుత్వ వెబ్సైట్ను సందర్శించవచ్చు.

0: సత్యం శంకరమంచివారి అమరావతి కథలు ధారావాహిక ఆగస్టు 31వ తేదీ నుండి ప్రతి సోమవారం ఉదయం 11:30 100.1 ఎఫ్ఎం గోల్డ్ మల్లెపూదండ కార్యక్రమంలో ప్రసారం చేస్తున్నాము. శ్రోతలు తప్పక విని ఆనందించగలరు.
1: రేపు ఉదయం 11:30 100.1 ఎఫ్ఎం గోల్డ్ మల్లెపూదండలో మహిళా మండలి కార్యక్రమంలో నేత్రదానం అవగాహన అంశంపై కంటి వైద్య నిపుణులు డాక్టర్ ప్రీతి నవీన్ గారితో పరిచయం 2వ మరియు చివరి భాగం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో చివరిగా ఇళయరాజా స్వరకల్పనలో వాణి జయరాం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన యుగలగీతం విందాము. సాహిత్యం వేటూరి, చిత్రం సీతాకోకచిలుక.

0: திரைகானம் கேட்டீர்கள். தொடர்வது தெலுங்கில் செய்திகள். ஹைதராபாத் அஞ்சல்.
1: ஆகாசவாணி வார்த்தலு சதுவுதோந்தி ఎంట్రపాటి మాధవీలత. 21వ శతాబ్దంలో ఆధునిక క్రీడా పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మధ్యప్రదేశ్ జబల్పూర్లోని వెహికల్ ఫ్యాక్టరీలో టీ సిరీస్ ట్యాంక్ ఓవర్హాల్ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు శంకుస్థాపన చేస్తారు. నేపాల్లో నిన్న సంభవించిన ఆకస్మిక వరదల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా వేలాది మంది గల్లంతయ్యారు. బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఈరోజు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. 21వ శతాబ్దంలో ఆధునిక క్రీడా పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. స్పోర్ట్స్ యూనివర్సిటీల నుండి ఆధునిక శిక్షణ కేంద్రాల వరకు దేశవ్యాప్తంగా ఒక వ్యవస్థ రూపుదిద్దుకుంటోందని, దీనివల్ల ప్రతిభకు ప్రతి దశలోనూ తగిన మద్దతు లభిస్తుందని పేర్కొన్నారు. ఈరోజు ఖేలో ఇండియా డైలాగ్నుద్దేశించి మాట్లాడుతూ మోదీ, క్రీడలు కేవలం పతకాలు గెలవడానికే పరిమితం కాదని, అవి భారతదేశ క్రీడా నైపుణ్యాన్ని, యువశక్తిని, వికసిత్ భారత్ నిర్మాణంలో ఒక లక్ష్యమని అన్నారు. ప్రతి జిల్లా ప్రపంచ క్రీడాపటంలో ప్రకాశించే సామర్థ్యాన్ని కలిగి ఉందని అన్నారు. క్రీడల్లో 5 నుండి 15 సంవత్సరాల వయసు గల పిల్లలను గుర్తించడం కోసం టాలెంట్ హంట్ నిర్వహిస్తామని ఎర్రకోట నుండి తాను ప్రకటించినట్టు ప్రధాని గుర్తు చేసుకున్నారు.
2: जब मैं स्पोर्ट्स की बात करता हूं तो ये केवल मेडल जीतने तक सीमित नहीं है, ये विकसित भारत के निर्माण में भारत की खेल शक्ति और भारत की युवा शक्ति को एक साथ जोड़ने का अभियान है. मैं हमेशा कहता आया हूं जो खेले वो खिले, और खेल में खिलना सिर्फ मैदान पर जीतना नहीं है, खेल में खिलना मतलब व्यक्तित्व का

0: मिलना और देश का गौरव बढ़ाना।
1: ఈ కార్యక్రమంలో కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ క్రీడలు ఒక జాతీయ ప్రాధాన్యతగా యువత సాధికారతకు ఒక ముఖ్యమైన సాధనంగా రూపాంతరం చెందాయన్నారు. ఫిట్ ఇండియా మూమెంట్, సండే ఆన్ సైకిల్ వంటి కార్యక్రమాల ద్వారా పౌరులు ఫిట్నెస్ ను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకునేలా ప్రోత్సహిస్తున్నందున భారత క్రీడా వ్యవస్థ ఇప్పుడు కేవలం మౌలిక సదుపాయాలు పథకాలకు మించి ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. వికసిత్ భారత్ దిశగా సాగే ప్రయాణంలో దేశ యువతను క్రియాశీల భాగస్వాములుగా చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మాండవీయ వెల్లడించారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ ఈరోజు జబల్పూర్లోని వెహికల్ ఫ్యాక్టరీలో టీ సిరీస్ ట్యాంక్ ఓవర్ హాల్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. రక్షణ రంగంలో జబల్పూర్ వెహికల్ ఫ్యాక్టరీకి అత్యంత కీలకమైన బాధ్యత దక్కనుంది. ఇకపై ఈ కర్మాగారం యుద్ద ట్యాంకుల మరమ్మతులు, ఓవర్ హాల్, సాంకేతిక ఆధునీకరణకు ఒక ప్రధాన కేంద్రంగా మారనుంది. ప్రస్తుతం T-72 ట్యాంకుల మరమ్మతులు చేసే ప్రధాన బాధ్యత తమిళనాడులోని ఆవడిలో ఉన్న హెవీ వెహికల్ ఫ్యాక్టరీ వద్ద ఉంది. ఈ ప్రాజెక్టు కింద తొలి దశలో ప్రతి ఏటా 12 T-72 ట్యాంకులను పూర్తిగా ఆధునీకరిస్తారు. అలాగే ట్యాంకుల నిర్వహణ, మరమ్మతులు, పరీక్షల కోసం జబల్పూర్ వెహికల్ ఫ్యాక్టరీలో ఒక ఆధునిక ప్లాంట్ టెస్టింగ్ ట్రాక్ ను కూడా అభివృద్ది చేస్తారు. వచ్చే నెల 12-13 తేదీల్లో న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ శిఖరాగ్ర సమావేశానికి బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల అధినేతలు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరవుతారు. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం కొనసాగుతోంది. పరస్పర ప్రాముఖ్యత గల ప్రపంచ ప్రాంతీయ అంశాలపై తమ అభిప్రాయాలు వారు పంచుకుంటారు. జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ JNPT ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న నౌకాశ్రయంగా అవతరించిందని కేంద్ర నౌకాశ్రయాలు, షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ చెప్పారు. 2026 మొదటి అర్ధభాగంలో నౌకా రవాణాలో 13.6% వృద్ధిని నమోదు చేస్తూ ఈ పోర్ట్ ప్రపంచవ్యాప్తంగా 21వ స్థానానికి చేరుకుందని తెలిపారు. ప్రపంచంలోని టాప్ 30 పోర్టుల్లో వృద్ధిపరంగా ఈ పోర్ట్ మిగతా అన్ని పోర్టులకు మెరుగ్గా ఉందని పేర్కొన్నారు. గత 12 సంవత్సరాల్లో అంతర్జాతీయ ర్యాంకింగ్స్ లో అసలు స్థానమే లేని స్థాయి నుంచి భారతదేశ సముద్ర రంగం ఒక ప్రముఖ పోర్టుగా ఎదుగుతూ సరికొత్త మైలురాళ్లను సాధించిందని సోనోవాల్ వెల్లడించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గుజరాత్ లో పర్యటిస్తారు. అమ్రేలీ జిల్లాలోని హేత్ని హవేలీ సరస్సును ప్రారంభిస్తారు. గుజరాత్ విద్యాపీఠం 72వ స్నాతకోత్సవానికి హాజరవుతారు. అహ్మదాబాద్ లో జరగనున్న ఒలింపిక్స్, కామన్వెల్త్ క్రీడల ఏర్పాట్లపై సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. థాల్తేజ్ లో ఆర్వి పటేల్ ఫార్మినోవా అవార్డ్స్ 2026 కార్యక్రమానికి హాజరవుతారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నేపాల్ టిబెట్ సరిహద్దు ప్రాంతాలను వరద ముంచెత్తడంతో వేలాది మంది గల్లంతుకాగా వారిలో దాదాపు 300 మంది భారతీయ పర్యాటకులు కూడా ఉన్నట్టు నేపాల్ విదేశీ వ్యవహారాల మంత్రి శిశిర్ ఖనాల్ తెలిపారు. రసువా ప్రాంతంలో సంభవించిన ఈ వరదల్లో 160 మంది మరణించారని, వేలాది మంది ఆచూకీ తెలియకుండా పోయిందని ఖనాల్ ధృవీకరించారు. మరోవైపు 3 జిల్లాలను అతలాకుతలం చేసిన భొటేకోషి నది ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 162 పెరిగిందని నేపాల్ పోలీసులు తెలిపారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదలు, గండక్ నదిలో నీటిమట్టం అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉన్నందువల్ల బీహార్ ప్రభుత్వం వరదల ముందస్తు సన్నద్దతను ముమ్మరం చేసింది. రాష్ట్రంలోని 6 జిల్లాలు పశ్చిమ చంపారన్, తూర్పు చంపారన్, గోపాల్గంజ్, సరన్, ముజఫర్పూర్, వైశాలిల్లో గండక్ నది పరివాహక ప్రాంతంపై ప్రత్యేక నిఘా ఉంచారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని

0: సీతామణి, షయోహార్, ఇతర జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. పశ్చిమ చంపారణ్లోని బగాహా, వైశాలి జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను వీలైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా అధికారులు సూచించారు. గండక్ నదిలో నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున గోపాల్గంజ్, బెట్టియాలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల జరిగిన ప్రాణ ఆస్తి నష్టం పట్ల రాష్టపతి ద్రౌపది ముర్ము, నేపాల్ అధ్యకులు రామచంద్ర పోడెల్ ఆ దేశ ప్రజలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విపత్తు ప్రభావిత బాధితుల కోసం నేపాల్ ప్రభుత్వం చేపట్టే సహాయ రక్షణ చర్యలకు భారత్ మద్దతు ఇచ్చేందుకు సిద్దంగా ఉందని ముర్ము పేర్కొన్నారు. ఈ ఆకస్మిక వరదల పట్ల ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. భారతీయ రైల్వే వ్యవస్థ అధిక రద్దీ కలిగిన రైల్వే మార్గాలన్నింటినీ 4 లేన్లుగా మార్చే దిశగా అడుగులు వేస్తోందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దేశంలోని మొత్తం రైల్వే ట్రాఫిక్ లో దాదాపు 11,000 కిలోమీటర్ల పరిధిలోని 7 అధిక రద్దీ మార్గాలున్నాయని ఆయన తెలిపారు. ఢిల్లీ హౌరా, హౌరా చెన్నై, చెన్నై ముంబై, ముంబై ఢిల్లీ, ఢిల్లీ చెన్నై, ముంబై హౌరా, ఢిల్లీ గౌహతి అనేవి ఆ 7 రద్దీ మార్గాలు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి న్యూఢిల్లీలో ఉన్నత విద్యాశాఖ అలాగే పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. గతంలో జారీ చేసిన ఆదేశాల పురోగతిని సమీక్షించడానికి కొనసాగుతున్న కార్యక్రమాల అమలును ఈ సమావేశంలో సమీక్షించారు. రేపటి వరకు బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర, సిక్కిం రాష్ట్రాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 21వ శతాబ్దంలో ఆధునిక క్రీడా పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మధ్యప్రదేశ్ జబల్పూర్లోని వెహికల్ ఫ్యాక్టరీలో టీ సిరీస్ ట్యాంక్ ఓవర్ హాల్ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు శంకుస్థాపన చేస్తారు. నేపాల్లో నిన్న సంభవించిన ఆకస్మిక వరదల్లో 100ల మంది ప్రాణాలు కోల్పోగా 1,000ల మంది గల్లంతయ్యారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి ఆకాశవాణి நேரம் 12:45 நொடி 100.1 MHz எஃப்எம் கோல்டில் மெல்லிசை கேட்கலாம். மெல்லிசையின் தொடக்கமாக பாவேந்தர் பாரதிதாசன் இயற்றிய பாடலை பாடியவர் எம் அமிர்தா. பாடலுக்கு இசையமைத்தவர் டி கே ஜெயராமன்.